0: చదువువా? ఓ చదువువా? అరే అమ్మమ్మా, ఆవా ఇతే ఆ అప్నీ జల్లో కో లోగ్ ఆస్ పాస్ కే గావ్ తక్ జానన్ లగే హై. కచు పతో హై భోజలా గావ్ జల్లో కే నామ్ సే జానో జాత హై. ఝాన్సీ తక్ ఖబర్ పహుంచ్ గయీ హై.
1: సచ్చి మమ్మా?
2: దేఖ్ బేటా, బిన్ మా కీ బచ్చీ హై సో హమారీ లోగన్ కో ఫికర్ కర్నే పడే. అబ్ బ్యాహ్ కే లాయక్ హో గయీ హై అప్నీ ఝల్కారీ.
1: ఆవ్ అమ్మా, మే భీ నా జానే కా భూలీ గయా థా. అబ్ ఢుంఢాయీ లగానీ పడేగీ దూల్హే కీ.
0: అరే हम का ऐसे ही आए, एक भलो मोड़ा देखो है अम्मा ने झांसी में.
1: झांसी में?
0: हाओ, पूरन सिंह नाम है, और तो और रानी की सेना में तोपची है तोपची.
2: तुमका वो तो बात बढ़ाएं बेटा.
1: हाओ अम्मा, अब आप लोगन से अच्छा वो सोचा था, हमारी झल्लो के तो भाग खुल जाएंगे. हाँ, आप लड़का दिखा के बात पक्की करो. बस अम्मा, मोड़ी को ब्याह हो जाए